0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో ముఖ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో ప్రారంభిస్తారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలే స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ 460 పరుగుల వద్ద మూడవ రోజు ఆటను ప్రారంభిస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు.
1: Over the years, SRM Institute of Science and Technology has built an academic ecosystem that encourages interdisciplinary learning, creativity, entrepreneurship, and critical thinking. I am pleased to note SRM's growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology and sustainable development. These fields will shape the economics and the society's future.
0: విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడానికి యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ఎంతో కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ 4 వర్గాల సంక్షేమం, ప్రగతిపై ప్రత్యేక దృష్టి సాధిస్తోందని తెలిపారు. నిన్న రాజస్థాన్లోని అల్వార్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాష్ట్రంలోని 17 జిల్లాలో 6,400 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 2014 నుంచి 2026 వరకు మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక ప్రధాన పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరను నిరంతరం పెంచుతూ వచ్చిందని గుర్తు చేశారు.
2: 2047 మే అగర్ భారత్ కో పూర్ణ వికసిత్ బనానా హై తో యే యువా, గరీబ్, అన్నదాతా ఔర్ మహిళా కో తాకత్వాన్ బనానా పడే. ఆజ్ యహీ మన్ సే కిసానో కో కిసాన్ సన్మాన్ నిధి, పశుపాలకో కే లియే 500 కరోడ్ కి డేరీ కి వ్యవస్థాయే, యువానో కో నౌకరీ ఔర్ మాతాఓ కే లియే బహనో కే లియే సరస్ డేరీ కా ఎక్స్టెన్షన్ కా కామ్ ఆజ్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే కియా.
0: కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న రైల్వే నెట్వర్క్ వ్యాప్తంగా తాగునీటి నాణ్యతపై సమీక్ష నిర్వహించారు.

ప్రయాణికులకు సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను వైష్ణవ్ ఆదేశించారు. ఇందులో భాగంగా రైల్వే నెట్వర్క్లోని వాటర్ కూలర్లు సహా దాదాపు 20,000 ప్రాంతాల్లో కొత్తగా ట్యాంక్ టు ట్యాప్ నీటి శుద్ధి పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే నీటి ట్యాంకులను మార్చడంతో పాటు సమగ్ర నీటి శుద్ధి కేంద్రాలను నెలకొల్పుతారు. నైస్ టోల్ రోడ్డు ప్రాజెక్టును ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి లేఖ రాశారు. బెంగళూరు మైసూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి గత ఏడాది కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కుమారస్వామి ఈ ప్రతిపాదన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న టోల్ సేకరణను వెంటనే నిలిపివేయాలని, దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నైస్ రోడ్డు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టిబొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. జేపీఎస్సీ జేఎస్ఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఆ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు. మరోవైపు విద్యార్థులతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాల్సిందిగా నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాల నాయకులకు ప్రభుత్వం ఆహ్వానించింది. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షల్లో దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పరీక్షలను పారదర్శకంగా జరిపేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు గాను 9, 10 తేదీల్లో ఈ రీటెస్ట్ జరగనుంది. 9 మొదటి షిఫ్ట్లో ఇంగ్లీష్, 2వ షిఫ్ట్లో కామర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని సన్నత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసి ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. అవయవదానం, కార్డియా, క్యాన్సర్, న్యూరో, నెఫ్రాలజీ, ట్రోమా కేర్ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రోజు నుంచి విశాఖపట్నంకు వచ్చి వెళ్లే అన్ని ఎయిర్ ఇండియా విమానాలు భోగాపురంలోని నూతన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. విమానాశ్రయ కోడ్ మాత్రం పాతది VTZగా కొనసాగుతుంది. భోగాపురం ఢిల్లీ మధ్య ఎయిర్ ఇండియా వారానికి 14 విమానాలను నడుపుతూ కనెక్టివిటీని అందిస్తుంది. సుమారు 77,342 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్లో 22 చెక్ ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అత్యాధునిక స్క్రీనింగ్ వ్యవస్థలు, 7 ఎరోబ్రిడ్జ్లు అందుబాటులోకి వచ్చాయి. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం భారత అధ్యక్షతన రేపు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది. భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం అనుకూలత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలి అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు 3వ రోజు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించనుంది. నిన్న 2వ రోజు ఆట ముగిసే సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ, కులదీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో తొలి టెస్ట్ సెంచరీ సాధించగా కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి రాణించారు. శ్రీలంక బౌలర్లో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీసుకోగా కేసర సువంత 3 వికెట్లు తీసుకున్నారు. 2 మ్యాచ్ల సిరీస్లో 2వది చివరి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 23న కొలంబోలో

0: జరుగుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడంతో ఒడిశాకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బాలసోర్, భద్రక్, మయూర్భంజ్, కేందూఝార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. లడాక్, జమ్మూ కాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడాక్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ అనుభవ అవార్డులు 2026 ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ మిత్ర హ్యాండ్బుక్, దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5 మార్గదర్శకాలను కూడా మంత్రి విడుదల చేస్తారు. ముఖ్యాంశాలు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు యువత, పేదలు, మహిళలు, రైతుల సాధికారత ముఖ్యమని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ஆகாஷ்வாணி நேரம் 7:15 நொடி.
2: நீங்கள் கேட்டுக்கொண்டிருப்பது 100.1 MHz ஆகாஷ்வாணி சென்னை FM கோல்ட்.
1: காணாமல் போனவர் பற்றிய அறிவிப்பு. அனகாபுத்தூரைச் சேர்ந்த எஸ் ஸ்ரீராம் என்பவரை கடந்த ஜூலை 10 காணவில்லை என்று தெரிவிக்கப்பட்டுள்ளது. காணாமல் போன ஸ்ரீராம் பற்றிய விவரங்கள். வயது 33, உயரம் 5.5 அடி, தாய்மொழி தமிழ், அடையாளம் கழுத்தில் சிவப்பு நிற கயிறில் ருத்ராட்சம் அணிந்திருந்தார். காணாமல் போன ஸ்ரீராம் பற்றிய தகவல் தெரிந்தால் தெரிவிக்க வேண்டிய முகவரி: காவல் ஆய்வாளர், T4 சங்கர் நகர் காவல் நிலையம், சென்னை 6,75,000. இனி 100.1 MHz FM கோல்டில் இனி கேட்கலாம் திரையிசை பாடல்கள். முதலில் அவதாரம் திரைப்படத்திற்காக இளையராஜா எஸ் ஜானகி பாடியுள்ள பாடல்.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శీర్షికన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి స్వర్గారోహణ పర్వం 2వ భాగం ఇంకా పాటలు వింటారు. ముందుగా శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం గానం చేసిన భక్తిగీతం విందాం.

0: గానం చేసిన భక్తిగీతం విన్నా. కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్ర మహాభారతం శీర్షికన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి స్వర్గారోహణ పర్వం రెండవ భాగం విందాం.
1: ఈ స్వర్గారోహణం మొదలైనప్పుడు వైశంపాయనుని జనమేజయుడు అడిగాడు అన్న మాట రాస్తూ తిక్కన ఆ వచనంలో చాలా విశిష్టత చూపిస్తాడు. మత్ పూర్వపితామహులకు పాండవులను ధార్తరాష్ట్రులను స్వర్గం ఆరోహించి ఎట్టెట్టి నెలలు నిలిచిరి అని అడిగాట. అడిగినప్పుడు చెప్తున్నాడు వైశంపాయనుడు, ఇప్పటిదాకా వైశంపాయనుడు చెప్పడం ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పడం ఒక ఎత్తు. ఇంతవరకు భూమి యందు జరిగినటువంటి పాండవుల కథను చెప్తూ ఉన్నాడు. ఇక్కడ స్వర్గంలో ఉన్న స్థితిని చెప్పబోతున్నాడు వైశంపాయనుడు. దానికి కావలసినటువంటి అర్హత ఏమిటి అంటే, ప్రచుర దివ్య జ్ఞానమాననీయుండును పరమ కృపావేయుండును నేను సాత్యవతేయుని సాదర కరుణా విశేషంబున సంభావితంబైన బోధంబున సాధుజన స్తభ్యుండైన ఆ భవ్య మునివరుండు ఆ కురువంశవరుణకిట్లనియే. ఆ వ్యాస మహర్షి చేత ప్రచుర దివ్య జ్ఞానం సంపాదించుకున్నాడు గనక ఇహలోకమే కాక పరలోక జ్ఞానాన్ని కూడా దర్శించగలిగే స్థితిలో ఉంటూ దానిని చూపిస్తూ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ తగువాని రావించి ధర్మనందనునకు తమవారి జూడ చిత్తమును కోర్కి తనికిన అది నీ వితనుగు నివేచని అఖిల బంధువులను చూపుమనుడు. ఆ స్వర్గానికి వెళ్ళాక ఈయన కోరిక కలిగింది ధర్మరాజుకి, మిగిలిన వాళ్ళందరూ తన వాళ్ళందరూ ఎక్కడున్నారు చూడాలి అని. సరే, అందుకు అవసరమైనటువంటి వాళ్ళని ధర్మరాజు వెంట పంపించాడు ఇంద్రుడు. వారితో పాటు మహర్షులు కూడా వచ్చారట ధర్మరాజు వెంట. ఆ వెళ్ళినప్పుడు మొదటిగా కనబడ్డాడు దుర్యోధనుడు స్వర్గలోకంలో. అది చూసి ఆశ్చర్యపోయాడు ధర్మనందనుడు. నాకు తెలిసి ఇంతటి పాపి లేడు, ఇతడు చెయ్యని పాపం లేదు, అటువంటి ఈ దుర్యోధనుడు ఇక్కడ కూర్చొని హాయిగా స్వర్గభోగాలు అనుభవిస్తున్నాడా అని ఒక వేదన ఆశ్చర్యం కలిగి అన్నట్ట. అప్పుడు నారదుడు చెప్తాడు, ఓ ధర్మనందన, ఈ ధరణీ విభుండు ఆహవ సంపరిత్యక్తతనుడు, దేవతా సంభావ్యుడై వెలుగడు, పుణ్యకర్ములెల్లను కడుగు అరవింతురితని. ఇతడు చేసిన పుణ్యం ఏమిటి అంటే, క్షత్రియోచితంగా యుద్ధం చేసి యుద్ధభూమిలో మరణించాడు గనక ఆ వీరమరణం ఫలంగా ఈ స్వర్గవాసం ఇతనికి వచ్చింది సుమా అని చెప్పాడు. ఇంకా ఈయన సమాధాన పడలేదు గాని తన వాళ్ళని చూడాలనే తాపత్రయంతో అతని నిట్లుండ నిమ్ము నా యనుజ తనుజ మిత్రజనముల పంచాల పుత్రిని నాకు అవశ్యమును అభివీక్షింపవలయు చూప వనుపుము అన్నట్ట. నా పాంచాలని మిగిలిన తమ్ముళ్ళని చూడాలని ఉంది అని చెప్తూ ముఖ్యంగా కర్ణుడిని చూడాలని ఉంది. ఎందుకంటే కర్ణుడు చనిపోయిన తర్వాతే ఆయన నా సోదరుడు అని తెలిసింది. కనుక నా తల్లితో సమానంగా ఆ కర్ణుని పాదములకు నమస్కరిస్తాను, తదీయ పాదంబుల దేవి పాదంబులట్ల అన్నాడు. అలాంటి కర్ణుణ్ణి చూడాలనుంది, మిగిలిన తమ్ముళ్ళని కూడా చూడాలనుంది అని చెప్తే ఈయన ఎక్కడంటే అక్కడికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఒక దేవదూతకు అప్పచెప్పి పంపించారట. ఆ దేవదూత ధర్మరాజు వెంట వచ్చి ఒక నరకాన్ని చూపించాడు ఆయన. ఆ నరకంలో యారంగ్రాగిన నూనియంబోలు దెలడుచున్న జలంబులు కలిగి యాయస కంటక దుస్పర్శంబుగచు తట్టంబున నిశితాశిపత్రవనంబు శోభిల్ల వైతరణి అని పేర పరగిన ఏరును, ఒక వైతరణి అక్కడ భీకరమైన నరక ప్రాంతాన్ని చూశారు. అక్కడ అనేక మంది పాపకర్ములు బాధపడుతూ ఉంటే ఇది కూడా దేవతల అధీనంలో ఉన్నటువంటి ప్రాంతమా అని ఆశ్చర్యపోతూ ఆ భయంకరమైన దృశ్యాన్ని చూడలేక మరలిపోవం చూచిన అయ్యాడ కొన్ని ఎలుంగులు. అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోదామనుకున్నట్ట ధర్మరాజు. అప్పుడు కొన్ని గొంతులు వినబడ్డాట. అవేమిటి అంటే, భవ్యజనన నీ గాత్రము దివ్య సౌరభంబు బెరసిన గాట్పు మాపై కరంబు హృజ్యమై వీచుటయు దుఃఖమెల్లవాసే భూరి సౌఖ్యంబు నందుచున్నార మేము. నువ్విక్కడికి రాగానే ఒక చల్లని గాలి దివ్య సుగంధభందురంగా వీస్తూ ఉంది, దానివల్ల ఒక్కసారి మేము సేదదీరం, ఈ తీవ్రమైన నరకవేదన పడుతూ సేదదీరం, కాబట్టి కాసేపు ఇక్కడ నిలిచి మమ్మల్ని బతకనీయవయ్యా అని ప్రార్థించారట. అది చూసి ఆ ధర్మరాజు, ఓహో ఎంత వెట్టిదమ్ములైన ఇడుములంబడి ఎదరో వీరలు అని కారుణ్యంబులయ్య నిలిచి వెండి ఆ తెరంగు మాటలు విని మీరెవ్వరని అడిగినా వాళ్ళెవరు అని అడిగేట. ఆ పాపాలు అనుభవిస్తున్న వాళ్ళు వాళ్ళెవరు అంటే, కర్ణుండ భీమసేరుండ అర్జునుండ నకులుండ సహదేవుండ ద్రౌపదిని దుష్టజ్యుమ్నుండ ద్రౌపదేయులమును పలుకులసంగుటయు. ఎవరిని చూడాలని తను అనుకుంటున్నాడో వాళ్ళు వాళ్ళందరూ. పాపాలను అనుభవిస్తూ నరకంలో ఆ వేదనతో దుఃఖంతో ఉన్నారట.

ఇది చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అక్కడేమో దుర్యోధనుడు స్వర్గభోగాలు అనుభవిస్తూ, ఇక్కడ తన వారందరూ ఎవరైతే ఉత్తములు పుణ్యాత్ములు ధార్మికులు అని చెప్పబడుతున్నారో వాళ్ళందరూ ఇవి అనుభవించడం ఏమిటి? ఈ విధంగా ఆశ్చర్యపోతూ ఆ దూతని, వీళ్ళు లేనప్పుడు నేను స్వర్గానికి రాను, వీళ్ళు ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను, కాబట్టి నువ్వు ఎలా వచ్చావు అలా వెళ్ళిపో, నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడే ఉండిపోతానని చెప్పు ఇంద్రుడితో అని ధర్మరాజు ఆ దూతను పంపించేశాడు. ఆ తర్వాత ధర్మరాజు ఇలా ఉండిపోయాడు రాలేదు అనే విషయం దూత చెప్తే ఇంద్రుడు మరికొందరు దేవతలతో సహా ఆ ధర్మరాజు వద్దకు వచ్చి ఒక నవ్వు నవ్వి వెంటనే అక్కడ దృశ్యాన్ని మార్చేశాడు. ఇప్పుడు అక్కడ ఆ నరక వాతావరణమే లేదు, ఇదంతా ఒక మాయలా కనబడి ఏమిటి ఇది అని అడిగాడు ఆయన. అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, విను ఒక్కటి చెప్పేదా, రాజునువానికి ఎల్ల తప్పదు అవనీశ్వర, ఎట్లును నారకస్థలంబు కనుగొనవలయుటు ఇది వేదకథితము సుమ్మి. రాజైన వాడు నరకాన్ని చూడాలి, వాడు నరక వేదన పడాల్సినంత పాపం చేయకపోవచ్చు, కానీ రాజు అయినప్పుడు కొన్ని పనులు చెయ్యక తప్పదు, అది రాజధర్మం. దానికి ఫలంగా అతడు ఒకసారి నరక దర్శనం చేయాలి, నరక దర్శనం చేసినప్పుడు ఒక వేదన కలుగుతుంది, ఆ వేదనని అనుభవించాలి. అది నువ్వు అనుభవించావు, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కారు, ఇదంతా ఒక మాయ, నీ వాళ్ళు బాధపడుతున్నారన్నట్టుగా నీకు దుఃఖం కలిగింపజేశావు, ఇంకా అయిపోయింది నువ్వు స్వర్గానికి రా అని. బాగుంది, ఇక్కడ రాగానే ముందు నాకు ఇదో బహుమానం నువ్వు ఇచ్చేది అన్నాడు ఆయన. అక్కడ తీసుకెళ్ళి ఆ దుర్యోధనుండేమో చక్కగా కూర్చోబెట్టు, నన్ను తీసుకొచ్చి ఇదిగో ఇది శిక్ష అని, నాకు ఈ శిక్షను ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్తాడు ఇంద్రుడు, పుణ్యంబులను పాపములు రెండు జోకలేయుండు, పుణ్యంబులనొదవు నాక సుఖము, పాపంబుల జొప్పడు నరక దుఃఖము, విను మున్ను నాకంబు సుఖము అనుభవించిన ఎట్టి అతడు పదంపడి అధిక నరక పీడను అనుభవించు. ప్రతివాడు కూడా ఈ మిశ్రలోకంలో పుణ్యపాపాలు ఆచరించి పైలోకాలకు వెళ్తాడు, వెళ్ళినప్పుడు పాపి నరక దుఃఖాన్ని అనుభవిస్తే పుణ్యుడు స్వర్గ సుఖాన్ని అనుభవిస్తాడు. అయితే మహాపాపి వాడు కూడా ఎంతో కొంత పుణ్యం చేసుకుని ఉంటాడు కదా, ఆ పుణ్యఫలంగా స్వర్గ సుఖాన్ని తొందరగా అనుభవించేసి ఎక్కువగా నరక దుఃఖాన్ని అనుభవిస్తాడు. అదే పుణ్యాత్ముడైతే వాడు కూడా ఎంతో కొంత పాపం చేసుకుంటాడు కదా, ఆ పాప ఫలంగా నరక దుఃఖాన్ని అతి కొద్దిగా అనుభవించి తర్వాత స్వర్గ సుఖాన్ని ఎక్కువగా అనుభవిస్తాడు అని చెప్తూ, మున్ను నరక దుఃఖమున పడ్డవాడనంతరమ నాకమునతా పరయ సౌఖ్యము, అల్పపుణ్యుండు తొలితులి అమరతా సుఖంబు కైకొని మరియు దుఃఖములనుందు, భూరిపుణ్యుండు మునుమును ఘోర నిరయాతనల పొంది వెండి సౌఖ్యంబులందు అని చెప్పి, ఆ తర్వాత కర్ణాదులు ఏ దివ్యస్థానాల్లో ఉన్నారో ధర్మరాజుకి ఇంద్రుడు చూపిస్తాడు. ఆ తర్వాత అక్కడ ఆకాశ గంగలో స్నానం చెయ్యమని ధర్మరాజుకు చెప్పాక ధర్మరాజు ఆ స్నానం చెయ్యడం వల్ల అంతవరకు నా తమ్ముళ్ళు నా భార్య అనే భావం ఉంది, కానీ ఇతను చూసిన ఎవ్వరూ కూడా ఇతను పలకరించడం లేదు, మాట్లాడడం లేదు. అంటే ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఈ దేహ బంధం అక్కడ ఉండట్లే, ఈయన తన ఈ శరీరంతో వెళ్ళేడు వరకు వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళని పోల్చుకుంటూ ఉన్నాడు, కానీ వాళ్ళెవరూ కూడా ఈయన పట్టించుకోలేదు. ఇతనికి ఇది కూడా పోవాలి ఈ బుద్ధి, కాబట్టి అక్కడ ఆకాశ గంగలో స్నానం చేసేట, భవ్య స్నాన మంగళం ఆచరించి మానుష తను అమ్మాత్రను విడిచి దివ్యంబుగు మహిత దేహంబు దాల్చి, అంటే ఈ శరీరంతో అక్కడ దాకా వెళ్ళగలిగాడు, కానీ అక్కడ ఉండడానికి మాత్రం మరో శరీరం కావాలి. అది ధరించాక వైర మత్సర స్నేహ సంవాస లౌల్య గర్వ శోకాదులైన హృద్గత వికారముల దొరగి, ఆ వికారాలన్నీ పోయే నిర్ధూమత్వమున వెలుంగు పావకుడు బోలె శోభిల్ల పౌరవేంద్ర పొగలేని నిప్పులాగా ప్రకాశిస్తూ అక్కడ వారి వారి తన బంధువులందరినీ యొక్క నిజస్థానాన్ని చూసేట. కర్ణుడు 13వ ఆదిత్యుడై ఆదిత్యుల వరుసలో ఉన్నాడు, ఇక భీష్ముడు వసువుల్లో ఒకడిగా ఉన్నాడు, ఇలాగా ద్రౌపదీదేవి లక్ష్మీస్థానంలో ఉందిట. అంటే వీరందరూ కూడా కారణ జన్మలు, మహాభారతంలో భూభారం పోగొట్టడానికి నారాయణ సంకల్పం చేత దేవతలు ఈ రూపాలు ధరించి భూమికి వచ్చారని, తిరిగి వారి వారి స్థానాలు వారు చేరారు అని. అక్కడికి స్వర్గారోహణం పూర్తవుతూ ఉంటే ఈ కథంతా అయినటువంటి జనమేజయుడు ఆ తర్వాత వీళ్ళెవరెవరు ఎంతకాలం ఉన్నారు అంటే తను చెప్పిన దాన్ని మరింత వివరిస్తాడు వైశంపాయనుడు. వీరందరూ కూడా తమ యొక్క యథాస్థానాలకు వెళ్ళిపోయారు. అందులో ఆ రారాజు అయినటువంటి దుర్యోధనుడు నరకలోక బాధలు కూడా అనుభవించిన తర్వాత కలిలో కలిసిపోతాడు సుమా అని, అంటే

0: కలిపురుషుడు అంశవల్లు వచ్చాడు గనక. ఇలా వారు వారు వారి నిజస్థానానికి వెళ్ళారు అని మొత్తం ఈ స్వర్గారోహణంతో ముగుస్తుంది. ఈ విధంగా ధర్మ అర్థ కామ మోక్ష భరితంగా భారత కథ ఉంటూ ఈ మానవ సంబంధాలు ఈ దేహం ఉన్నంత వరకే, ఈ దేహం తర్వాత ఈ కర్మానుభవాలే అక్కడ ఉంటూ ఉంటాయి అని తెలియజేస్తూ ఈ ఇహ పరములు ఈ రెండూ కలిపినట్టు విజ్ఞానాన్ని అందిస్తోంది ఈ మహాభారతం.
1: ఇంతవరకు ఆంధ్ర మహాభారతం శీర్షికన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి స్వర్గారోహణ పర్వం రెండవ భాగం విన్నాం. సత్యం శంకర మంచివారి అమరావతి కథలు ధారావాహిక ఆగస్టు 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు వరకట్నం చిత్రం నుండి పి సుశీల జిక్కీ బృందం గానం చేసిన కొసరాజు సాహిత్యం, సంగీతం టీవీ రాజు.

ప్రవేశపెట్టింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ద్వారా గిరిజన గ్రామాల్లో సామాజిక మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ఉన్న లోపాలను పూర్తిగా తొలగించడం, గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టడం, అర్హులైన గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం, ఇంకా ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించడం మొదలైన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. గిరిజన గ్రామీణ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం యొక్క పూర్తి వివరాలకు సంబంధిత అధికారిక పోర్టల్ను దర్శించగలరు.

0: నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి రాజేష్ చిత్ర జంటగా పాడిన ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం, గీతరచన గంటాడి కృష్ణ, శ్రోతలు విన్న పాట. జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు, పండుగలు, ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, అలనాటి మేటి చలనచిత్ర ప్రముఖుల సినీ జీవిత విశేషాలు, మీ మనసును మెప్పించే చలనచిత్ర గీతాలతో ప్రతి సోమ బుధ శుక్రవారాలలో మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం శ్రోతలను అలరిస్తోంది. తప్పక విని ఆనందించగలరు.
1: మధురం మధురం ఈ సమయం.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 11:30 నిమిషాలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలు చిత్ర సంగీతం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామ్ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును ప్రారంభిస్తూ మంత్రి మాట్లాడుతూ బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను సంబంధిత అంశాలు సిఫార్సులను పరిశీలించి ఈ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సదస్సులో ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ ఆర్థిక సంస్థల అధిపతులు పాల్గొని బ్యాంకింగ్ ఆర్థిక రంగాల్లోని కీలక ప్రాధాన్యతలు అభివృద్ది అంశాలపై చర్చిస్తున్నారు.

0: on the basis of a well-researched set of documents which have been shared with you in advance, will hopefully provide that substantive meat for the committee to also look at. So the committee would probably have that material before them, even as they deliberate. And even as they deliberate, to give us their thoughts and also the recommendations, which will help us to clearly understand where the committee wants India to go towards Viksit Bharat, and in that, the role of banks.
1: పిఎం గతిశక్తిలో భాగంగా ఇప్పటివరకు సుమారు 1,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆమోదం కోసం సిఫార్సు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. వీటిలో 256 ప్రాజెక్టులు మంజూరు కాగా ప్రస్తుతం 198 ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలులో ఉన్నాయని ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశంలో చెప్పారు. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేది వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి సమగ్ర ప్రణాళికగా, అలాగే మౌలిక వసతుల ప్రాజెక్టుల సమన్వయ అమలును నిర్ధారించడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిని పర్యవేక్షించడానికి జియోస్పేషియల్ డేటా, శాటిలైట్ ఇమేజరీ, ఏపీఐ ఇంటిగ్రేషన్ని ఉపయోగించి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో వివిధ మంత్రిత్వ శాఖలను, రాష్ట్రాలను సులభతరం చేయడం గతిశక్తి లక్ష్యమని ఆ శాఖ తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు పాట్నాలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఈఎల్సీ 2.0ను ప్రారంభిస్తారు. పౌరులకు ఎన్నికల అవగాహన, డిజిటల్ భాగస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఈఎల్సీ 2.0ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. యువతకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎన్నికల సంఘం 2018లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్లను ప్రారంభించింది. ఈఎల్సీ 2.0 కింద రానున్న 6 నెలల్లో దేశవ్యాప్తంగా 15 లక్షల పాఠశాలలు, 70,000 కళాశాలలు, 1420 విశ్వవిద్యాలయాల్లో ఈఎల్సీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లడఖ్, జమ్మూకాశ్మీర్లోని మంచు కురిసే ప్రాంతాల్లో సెన్సెస్ 2027 స్వీయ గణన ఈరోజు ప్రారంభమై ఈ నెల 31 వరకు కొనసాగుతుంది. September 1 to 30 వరకు జరగనున్న ఇంటింటి జనాభా సేకరణకు ముందే పౌరులు తమ వివరాలను డిజిటల్గా నమోదు చేసుకునే వెసులుబాటును ఇది కల్పిస్తుందని జమ్మూ కాశ్మీర్ లడఖ్ జనాభా గణన సంచాలకులు అమిత్ శర్మ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ సనత్నగర్లో డాక్టర్ మర్రిచెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించేందుకు 22.6 ఎకరాలు నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో ఒకే దశలో కట్టిన అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇందులో 300 ICU పడకలతో సహా మొత్తం 1,082 బెడ్లు, 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రక్త నమూనాలు, నివేదికలను నిమిషాల వ్యవధిలోనే ల్యాబులకు సరఫరా చేసే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రభుత్వ ఆసుపత్రి ఇది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీహార్లోని లఖీసరాయ్ జిల్లా ప్రసిద్ధ అశోక్ ధామ్ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో 7 మహిళలు మరణించగా 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు శ్రావణ మాసం 3వ సోమవారం కావడంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయ మార్గంలోకి ప్రవేశించారు. అక్కడ కూలిన ఒక విద్యుత్ స్తంభం నుంచి కరెంటు ప్రవహిస్తుందనే పుకారు వ్యాపించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి ఒకరిపై ఒకరు పడి ఈ విషాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే లఖీసరాయ్ సదర్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి స్థానిక పరిపాలన యంత్రాంగం సేవలు అందిస్తుందని మోదీ తెలిపారు. ఈరోజు అమరవీరుడు మదన్లాల్ దింగ్రా వర్ధంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మదన్లాల్ దింగ్రా జీవితం అసమాన ధైర్యం, అకుంఠిత దేశభక్తి

నిస్వార్థ సేవకు ప్రతిరూపమని సామాజిక మాధ్యమ పోస్టులో బిర్లా పేర్కొన్నారు. సంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ దేశ స్వాతంత్ర్యం కోసం మదన్లాల్ దింగ్రా విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. లండన్లో నివసిస్తున్న కాలంలో కూడా భారత దాస్యానికి వ్యతిరేకంగా గళమెత్తారని స్పీకర్ గుర్తు చేశారు. వారు చేసిన త్యాగం ఆనాటి యువతలో స్వాతంత్ర్య కాంక్షను, ఆత్మగౌరవాన్ని, దేశభక్తిని మరింత

0: దేశభక్తిని మరింత రగిల్చిందని, అది ఇప్పటికీ నేటి యువతకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని ఓం బిర్లా పేర్కొన్నారు. ఈరోజు నాగపంచమి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రకృతి పట్ల భక్తి, సమస్త జీవుల పట్ల దయ, అలాగే సహజీవన భావనలు ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని బంకురా, జరిగ్రామ్, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గాలే అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మ్యాచ్ మూడో రోజు ఆటలో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 82 పరుగులు, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక జట్టు భోజన విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. శ్రీలంక ఇంకా 363 పరుగుల వెనుకంజలో ఉంది. యూజీ సెనెట్ జూన్ 2026 పరీక్షలు దొర్లిన పొరపాట్లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 3 సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న విద్యార్థులు నిరసనలు ఉధృతం చేశారు. రాంచీలో నిర్వహించిన ఆందోళనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ల దిష్టి బొమ్మలను విద్యార్థులు దహనం చేశారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ సాయంత్రం జరిగే పూల్ డి 2 మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. నెదర్లాండ్స్లోని అమ్స్టెల్ వీన్లోని వాగనర్ హాకీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలముల ప్రకారం సాయంత్రం 6:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. బ్యాంకింగ్ సంస్కరణల భవిష్యత్ దిశను పరిశీలించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతిశక్తిలో భాగంగా సుమారు 18,66,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసే 396 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆమోదం కోసం పంపాయని వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: நேரம் 12:40 ஆகாஷ்வாணி 100.1 MHz FM கோல்டில் மெல்லிசை கேட்கலாம். மெல்லிசையின் தொடக்கமாக மகாகவி பாரதியார் இயற்றிய பாடலை பாடியவர்கள் சி சரோஜா, சி லலிதா. பாடலுக்கு இசை டி ஆர் பாப்பா.

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. మనిషిగా పుట్టడం ఒక వరం అయితే, తోటి మనిషిని ప్రేమించడం, అవసరమైన వారికి సాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం. సంక్షోభాలు, యుద్ధాలు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణాలకు తెగించి బాధితులకు సహాయం అందించే మానవతామూర్తులను గౌరవించే ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఏటా ఆగస్టు 19వ తేదీని ప్రపంచ మానవతా దినోత్సవం, వరల్డ్ హ్యుమానిటేరియన్ డేను జరుపుకుంటున్నాం. మరి ఈనాటి మన మధురమైన సమయంలో ఆ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వినేద్దాం. ముందుగా జో అచ్యుతానంద చిత్రం నుండి శంకర్ మహాదేవన్ గానం చేసిన పాట, సంగీతం కళ్యాణ్ మాలిక్.

దేశ సరిహద్దుల్లో పహరా కాస్తూ నిత్యం దేశ ప్రజల సేవకే అంకితమైన పౌరులకు సహాయక బృందాలకు అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం పూర్తి భద్రతను కల్పించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తూ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే ప్రపంచ మానవతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడికైనా ఏ విపత్తులైనా యుద్ధాలైనా జరిగినప్పుడు మొట్టమొదటిగా స్పందించేది స్థానిక ప్రజలు. మరి అందుకే అంతర్జాతీయ స్థానిక సహాయ సంఘాలకు అండగా నిలిచేలా ఈ సంవత్సరం అనగా 2026 సంవత్సరంలో ముఖ్య ఉద్దేశంగా ఎంచుకోవడం జరిగింది. మరి వివరాలు తెలుసుకునే ముందుగా మరో చిత్రగీతం విందాం. గోపి సుందర్ సంగీత సారథ్యంలో కార్తీక్ గానం చేసిన సిరివెన్నెల సాహిత్యం చిత్రం ఊపిరి.

మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం. మరి అందుకే ప్రపంచ సంఘీభావాన్ని బలోపేతం చేస్తూ స్థానిక సంఘాలకు అధికారం ఇవ్వడం ముఖ్య ఉద్దేశంగా, అంటే స్ట్రెంథనింగ్ గ్లోబల్ సొలారిడిటీ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్ అనే సందేశాన్ని తెలియజేస్తోంది. ఏ సమస్య వచ్చినా, ఏ విపత్తులు సంక్షోభాలు వచ్చినా మనందరం కలిసికట్టుగా ఎదుర్కొని ముందడుగు వేయాలని గుర్తు చేస్తోంది. కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా మరో చిత్రగీతం విందాం. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి రఘు దీక్షిత్, సూరత్ సంతోష్ బృందం ఆలపించిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అత్యవసర సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడెక్కడో ఉన్నవారికి మనమెలా సాయం చేయగలం అనే సందేహం రావచ్చు. అందుకే స్వచ్ఛంద సంస్థల ద్వారా, ప్రైవేటు సంస్థల ద్వారా మనం సాయాన్ని అందించగలం. ఎక్కడో ఆపదలో ఉన్నవారికి అని కాకుండా మన చుట్టూ ఉన్న సమాజానికి కూడా మనవంతుగా సాయం చేసే సాయాన్ని మనం అందిద్దాం, మానవత్వాన్ని నిలుపుకుందాం. కార్యక్రమంలో ఇప్పుడు మా తెలుగు తల్లికి చిత్రం నుండి పార్థసారథి గానం విందాం. గీత రచన గురజాడ, స్వర రచన దుగ్గిరాలా.

సత్యం శంకర మంచివారి అమరావతి కథలు ధారావాహిక ఆగస్టు 31వ తేదీ నుండి ప్రతి సోమవారం ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు తప్పక విని ఆనందించగలరు. నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయంలో ప్రతి ఏటా ఆగస్టు 19వ తేదీన జరుపుకునే ప్రపంచ మానవతా దినోత్సవం వరల్డ్ హ్యుమానిటేరియన్ డే విశేషాలు వింటున్నారు. తోటివారి కోసం, చుట్టూ ఉన్న వారి కోసం, అవసరమైన వారికి, సాయం కావలసిన వారికి మనం ఏం చేయొచ్చో చెప్పుకుందాం. మన ఇళ్లల్లో జరిగే శుభకార్యాల్లో, విందుల్లో, ఇంకా హోటల్స్లో ఇంచుమించుగా చాలా ఆహారం మిగిలిపోతుంది కదండి. మరి అటువంటప్పుడు అవసరమైన వారికి, ఆకలితో ఉన్నవారికి చేరవేసే ప్రయత్నాన్ని చేద్దాం. ఇవాళ రేపు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి మానవతా కార్యక్రమాల్ని చేపడుతున్నారు. మరి వాళ్ళకి ఒక్క ఫోన్ కాల్ చేస్తే వచ్చి ఆహారాన్ని వాళ్ళకి అందించే ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు కంచె చిత్రం నుండి శంకర్ మహాదేవన్ బృందం ఆలపించిన పాట విందాం. పదరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి

ఇంకా మన చుట్టూ ఉన్న వారికి ఏ ప్రసవ సమయాల్లోనో లేదా ఏదైనా ప్రమాదాలు జరిగినా ఎంతో మందికి రక్తం అవసరమవుతోంది. మరి అటువంటి వారి కోసం మనం 3 నెలలకి ఒకసారి వైద్యుల సలహాతో రక్తదానం చేద్దాం. మనం దానం చేసే ఆ రక్తం వల్ల కనీసం 1 ముగ్గురి ప్రాణాలు నిలబెట్టగలిగినా చాలు. ఏమంటారు? మరి కార్యక్రమంలో ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుండి మిక్కీ జేమయ్య సంగీత సారథ్యంలో కేకే ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్యం.

ఇంకా అంతేకాకుండా మనందరం నిత్యం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం. రోజుకి ఒక 10 రూపాయలు 5 రూపాయలు ఎంతో కొంత పొదుపు చేశామనుకోండి. వరదలు, భూకంపాలు మొదలైన ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల అవసరమైనా మనవంతు సాయంగా ఆ మొత్తాన్ని విరాళంగా ఇవ్వగలుగుతాం. ఇలా మనం ప్రతి ఒక్కళ్ళం కలిసి చేసే ఆ చిన్ని మొత్తమే వారికి కొండంత సాయం అవుతుంది కదా. మరి ఆలోచించండి. కార్యక్రమంలో ఇప్పుడు 3 మార్చిత్ర నుండి హేమచంద్ర, శ్రావణ్ భార్గవి జంటగా ఆలపించిన భాస్కర్ భట్ల సాహిత్యం, సంగీతం మణిశర్మ.

శ్రోతలు విన్న పాట బ్రహ్మోత్సవం చిత్రం నుండి అభయజోత్ పుర్కర్ బృందం గాన చేసిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం మిక్కిజే మేయర్. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రతి ఏటా ఆగస్టు 19వ తేదీన జరుపుకునే ప్రపంచ మానవతా దినోత్సవం వరల్డ్ హ్యుమానిటేరియన్ డే విశేషాలు వింటున్నారు. పెద్ద పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టక్కర్లేదండి, ఆడంబరంగానూ చేయక్కర్లేదు. తోటి మనిషి బాధలో ఉన్నప్పుడు మనం స్పందించి ఓర్పుగా ఓదార్పుగా 4 మాటలు మాట్లాడి చేతనైన సాయం చేయడమే మానవత్వం. మనం చేసే ఈ చిన్ని సాయమే రేపు ప్రపంచాన్నే మార్చగలిగే ఆయుధంగా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేనే లేదు. కార్యక్రమంలో ఇప్పుడు తీన్ మార్చి చిత్రం నుండి హేమచంద్ర, శ్రావణ్ భార్గవి జంటగా ఆలపించిన భాస్కర్ భట్ల సాహిత్యం, సంగీతం మణిశర్మ.

ఇంకా ప్రతిరోజు మనం రోడ్డు దాటుతున్నప్పుడు వృద్ధులకు పిల్లలకు సాయం చేయడం లేదా బస్సులోనో లోకల్ రైల్లోనో ప్రయాణం చేస్తున్నప్పుడు గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు కూర్చోవడానికి సీట్ ఇవ్వడం ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలే. కానీ సమాజంలో ఇలా మనం అందరితో స్నేహంగా మెలగడం, మన తోటి వారితో గడిపి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం, ఇవన్నీ మానవత్వమే అండి. మరి కార్యక్రమంలో ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి శ్రీరామచంద్ర బృందం పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, పదరచన మిక్కిజే మేయర్.

ప్రేమించడమే కాదండి, పక్షుల పట్ల జంతువుల పట్ల దయగలిగి ఉండడం, పక్షులు కుక్కలు పిల్లులు ఇలా బయట తిరిగే వాటికి కాస్త నీరు ఆహారం ఇవ్వడం కూడా నిజమైన మానవత్వం. మరి మనవంతు ప్రయత్నంగా మన ఇంట్లో మన వీధిలో ఈ చిన్న సాయంతో మార్పుకి శ్రీకారం చుడదాం. కార్యక్రమంలో ఇప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుండి హేమచంద్ర శిల్పారావు బృందం పాడిన పాట విందాం. సంగీతం శంకర్ ఈశాన్, సాహిత్యం చంద్రబోస్.

0: ప్రతి ఏటా ఆగస్టు 19వ తేదీన జరుపుకునే ప్రపంచ మానవతా దినోత్సవం వరల్డ్ హ్యుమానిటేరియన్ డే సందర్భంగా మానవత్వమే మన మతంగా మన పిల్లలు కూడా తోటివారిని గౌరవించి వారికి చేతనైన సాయం చేసే సంస్కృతిని అలవాటు చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈనాటి మన మధురమైన సమయంలో చివరిగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో విశాల్ మిత్ర, పృథ్వీచంద్ర, సాహితి హారికా బృందం పాడిన పాట విందాం.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమర

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మనం విన్నాం